0: సుబుజి, కూడగలవా? సుబుజి నగారా?
1: ఏ అరే చక్కరా, తు ఎటి ఎది గుమ్మారి బసిచు కాకి? తో విణీ కూడగలే, যা কথা কে গাড়ি ঠিক কলু তো আজি যাই আজি ফেরবা।